0: ఆలయం సమర్పయామి నమస్కరోమి. అర్జనం భవతీతానాం అర్జనం సుఖదంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం శ్రీ సీతారామనాం మహారాజ కీ. సంత బడే పరమార్థీ వేస్ దరే అవధూత్ రామ నామ కీ గర్జనాం భాగ్యాయమదూత్ శ్రీ సీతారామనాం మహారాజ కీ. శ్రీరామ లలా భగవాన్ కీ. శ్రీ హనుమాన్ జీ మహారాజ కీ.
1: శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ